0: గోళ చతుర ఏక పేరైనా యా గోళ బోల్నా యా చతుర బోల్నా గా
1: एक चतुर नार करके सिंगार एक चतुर नार बड़ी होशियार मेरे मन के द्वार ये घुसत जात अपने ही जाल में फंसत जात हम मरत